0: సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, ఐఐటీ చెన్నై డైరెక్టర్ వి కామకోటి కూడా సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు మాజీ విద్యాశాఖ కార్యదర్శి నీతా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్లాల్ మీనా కూడా టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. పరీక్షలకు సంబంధించి కఠినమైన చట్టపరమైన నిబంధనలతో పార్లమెంట్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడడానికి, మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని మోదీ పునరుద్ఘాటించారు.
1: हम पार्लियामेंट के अंदर कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं, लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं के विश्व
0: కొత్త తరం భవిష్యత్తును కాపాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిరంతరం సంస్కరణల సూత్రాన్ని పాటిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నందన్ నిలేకని నాయకత్వంలో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ గురించి ప్రస్తావిస్తూ, దేశ పరీక్షల వ్యవస్థ పవిత్రతను ఎవరూ భంగపరచకుండా ఈ టాస్క్ ఫోర్స్ నిర్ధారిస్తుందని షా చెప్పారు. పేపర్ లీకేజ్కి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మరెవరూ ఈ నేరానికి పాల్పడే ధైర్యం చేయకుండా చూస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం ఈరోజు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ప్రవేశపెడుతుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ అండ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెడతారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి, అలాగే మరింత కఠినమైన శిక్షలు ఉండేలాగా చూసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం శ్రోతలకు తెలుసు. ఒడిశాలోని పూరిలో ఉన్న రథాలపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, దేవి సుభద్రల పవిత ఆధార్పణ ఉత్సవం నిన్న జరిగింది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర తర్వాత జరిగే ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా మట్టికుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన తీయని పానీయాన్ని త్రిమూర్తులకు నైవేద్యంగా సమర్పించారు. ఉత్సవం ముగింపులో వార్షిక రథయాత్రలో జగన్నాథస్వామి, బలభద్రుడు, దేవి సుభద్రలతో పాటు ఉన్నారని నమ్మే అసంఖ్యాక అదృశ్య రక్షక దేవతలకు అర్చనగా ఈ మట్టికుండలను సంప్రదాయబద్ధంగా పగలగొడతారు. దేవతలు శ్రీ జగన్నాథ ఆలయం గర్భగుడికి తిరిగి వెళ్లే ముందిచ్చే ఘనమైన వీడ్కోలుకు ఈ ఆచారం ప్రతీకగా నిలుస్తుంది. 12వ శతాబ్దపు పవిత్ర జగన్నాథ ఆలయంలోని రత్నసింహాసనంపైకి దేవతలు తిరిగి వేంచేసి పవిత్ర నీలాద్రి బీజే ఉత్సవం రేపు జరుగుతుంది. దీంతో భక్తి పరవశం, ఆధ్యాత్మిక కోలాహల మధ్య ఈ ఏడాది రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. నీలాద్రి బీజే ఉత్సవం ఈవేళ జరగనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దేశ యువతది అత్యంత కీలకమైన పాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశం వెనుక ఉన్న చోదక శక్తి మాత్రమే కాకుండా దానికి అతిపెద్ద లబ్ధిదారులు కూడా యువజనులేనని ఆయన చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం భాగస్వామును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన నరేంద్ర మోదీ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం, పరిష్కారాలను అన్వేషించడం వైపు యువశక్తిని మళ్లించినప్పుడు దేశ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. యువజనులు క్షేత్రస్థాయి వాస్తవాలతో అనుసంధానమైనప్పుడు అది సమగ్ర అభివృద్ధి దిశగా భారత్ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ, దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించి అర్థం చేసుకునేలాగా, ఆ గ్రామాలతో జీవనంతో మమేకమయ్యేలాగా యువజనులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాదాపు 300,000 మంది యువజనులు పోటీలో పాల్గొనగా వారిలో 400 మందికి పైగా ఎంపికయ్యారని ఆయన తెలియజేశారు. అభివృద్ధి చెందిన గ్రామాలే వికసిత్ భారత్కు పునాది అని, ఈ సంకల్పాన్ని సాధించడంలో యువజనులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ చెక్కుచెదరని దేశభక్తి భావన కలిగి ఉన్నారని ఆయన కొనియాడారు.
2: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की

0: भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है। देश पहले बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है। और इसलिए उद्देश्य ये था कि देश के अलग अलग जिलों के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें।
1: సరిహద్దు గ్రామాలను తొలి గ్రామాలుగా భావించే విధానం వల్ల ఆయా ప్రాంతాల్లో వేగవంతమైన మార్పులు వస్తాయని, తొలిసారిగా అనేక గ్రామాలు రహదారులు, విద్యుత్, కుళాయి నీరు సౌకర్యం లభిస్తున్నాయని మోదీ చెప్పారు. అమెరికా, ఇరాన్లు వరుసగా రెండో రోజు కూడా పరస్పర దాడులు నిలిపివేశాయి. దాదాపు 2 వారాల పాటు ఉధృతమైన సైనిక చర్యల తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణపై తిరిగి చర్చలు జరగవచ్చునని ఆశలు చిగురించాయి. యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారి మైక్ వాల్ట్స్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యానికి అవకాశం ఇస్తున్నారని, ఇటీవలి వారాల్లో ఒమాన్, ఇరాన్, ఇతర ప్రతినిధులు అన్ని స్థాయిల్లో చర్చలు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఇంటర్సెప్టర్ క్షిపణులు అమెరికా వద్ద తగ్గిపోతున్నాయన్న వార్తలను వాల్ట్స్ కొట్టివేశారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయ్ చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. మహిళల 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మొత్తం 190 కేజీల బరువెత్తి రికార్డు స్థాయిలో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. 31 ఏళ్ల మీరాబాయ్ చాను స్నాచ్ విభాగంలో 85 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 105 కేజీలు ఎత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డులు నెలకొల్పారు. ఈ విజయంతో 2018-2022 సాధించిన స్వర్ణాల తర్వాత వరుసగా 3వ సారి కామన్వెల్త్ క్రీడల్లో ఆమె పసిడి పథకం గెలుచుకున్నారు. మీరాబాయ్ చాను సాధించిన ఘనతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఉపరాష్ట్రపతి ఆమె అంకిత భావం, పట్టుదల, నిలకడైన ప్రతిభను ప్రశంసించగా, ప్రధానమంత్రి ఈ విజయాన్ని భారతీయ వెయిట్ లిఫ్టింగ్ చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంగా వర్ణించారు. వెయిట్ లిఫ్టింగ్లో భారత్ మరో 2 వెండి పతకాలు కూడా గెలుచుకుంది. పురుషుల 60 కేజీల విభాగంలో చనంబం రిషికాంత్ సింగ్ మొత్తం 264 కేజీల బరువెత్తి 2వ స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాండి మొత్తం 286 కేజీలు ఎత్తి రజత పతకం సాధించారు. బాక్సింగ్లో కూడా భారత్ పురోగతి సాధించింది. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 1 స్వర్ణం, 2 రజతాలు, 1 కాంస్యంతో సహా 4 చేరుకుంది. క్రికెట్లో హరారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. వైభవ్ సూర్యవంశి కేవలం 49 బంతుల్లో 81 పరుగులు చేయడం ఈ మ్యాచ్లో విశేషం. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం ఐసీఎస్సీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. పరీక్ష సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లును ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గ్రామాల అభివృద్ధి వికసిత్ భారత్కి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్లో భారత్కి తొలి బంగారు పథకం గెలిచిపెట్టారు. జింబాబ్వేపై T20 చివరి మ్యాచ్లో విజయం సాధించి భారత్ జట్టు సిరీస్ను 3-0 గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నేరం 7:15.
3: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்ட்.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన ఆశ్రమ పర్వం డాక్టర్ పివిఎల్ నరసింహారావు గారి ప్రసంగం ఇంకా పాటలు విందాం. ముందుగా భక్త కన్నప్ప చిత్రానికి వి రామకృష్ణ గానం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికన ఆశ్రమవాస పర్వం డాక్టర్ పివిఎల్ నరసింహారావు గారి ప్రసంగం విందాం.
1: ఆశ్రమవాస పర్వంలో రెండు ఆశ్వాసాలు ఉన్నాయి. ప్రథమాశ్వాసంలో ఒకవైపు గాంధారి ధృతరాష్ట్రులు, మరోవంక కుంతీదేవి పాండవులు పరస్పరం చూపించిన ప్రవర్తన తీరుతెన్నులు. ధృతరాష్ట్రుడు ధర్మరాజునకు రాజనీతి రహస్యాలు, శత్రురాజులను జయించే మార్గాలను బోధించడము, తదుపరి ఆశ్రమవాసానికి తరలి వెళ్ళటము చక్కగా చిత్రించబడతాయి. ద్వితీయ ఆశ్వాసంలో పాండవులు ఆశ్రమవాసంలో ఉన్న కుంతి గాంధారులను, ధృతరాష్ట్రుణ్ణి దర్శించటము, కుంతీదేవి వేదవ్యాసునకు కర్ణుని జన్మవృత్తాంతము తెలుపటము, వ్యాసుడు భారత యుద్ధంలో మరణించిన వారిని దర్శించగలిగే దివ్యదృష్టిని ధృతరాష్ట్రాదులకు ప్రసాదించడము, చివరకు కుంతి గాంధారి ధృతరాష్ట్రుడు పరమపద సోపానాన్ని అధిరోహించటము, ఇవన్నీ కన్నులకు కట్టినట్టుగా వర్ణించబడతాయి. ఈ పర్వంలో కనిపించే ఉదాత్త పాత్ర చిత్రణ, వ్యక్తుల మనోభావ విశ్లేషణ, సన్నివేశ రూపకల్పన, కథాకథన శిల్పము శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటవి. పరిస్థితులు తారుమారైపోతవి. ఇప్పుడు పాండవులు పితృపితామహ

లో కనిపించే ఉదాత్త పాత్ర చిత్రణ, వ్యక్తుల మనోభావ విశ్లేషణ, సన్నివేశ రూపకల్పన, కథాకథన శిల్పము శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటవి. పరిస్థితులు తారుమారైపోతవి. ఇప్పుడు పాండవులు పితృ పితామహక్రమ ప్రాప్తంబైన సామ్రాజ్యానికి అధినేతలు. ధృతరాష్ట్రుడేమో పుత్ర మిత్రామాచ్యులను సకల ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని దీనావస్థలో ఉన్న వృద్ధుడు. కానీ ఇరుపక్షాలు గతాన్ని మరిచి క్రొత్త జీవితానికి స్వాగతం చెబుతారు. ధృతరాష్ట్రుడు పాండవుల మీద వాత్సల్యాన్ని కురిపిస్తే పాండవులు గాంధారి ధృతరాష్ట్రుల మీద భక్తి ప్రపత్తులను కనపరుస్తారు. కౌరవనాథ కుంతియును గౌరవమప్పగ వచ్చి కొల్చు గాంధారిని, అతి ప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయున్ ముదంబారగ నిత్యమున్ గొల్లుచును అక్కురువంశ మహత్తరన్ మహోదారములైన వస్తువులు ఉదారత నిత్తురు వారలందరున్. అయితే ఒక్క భీముడు మాత్రం జూతంబున దుర్యోధను చేతంతము పడిన పాటు చిత్తంబునకు అచ్చాతురత చేయచూడుట ఆతడు ధృతరాష్ట్రు చూసి అలుగును మనమునన్ అలుగు మనమునన్. ఆ కోపం కూడా మనస్సులోనే ఉండిపోవటం విశేషం. ఈ పరిస్థితి ఒక నకుల సహదేవులకు తప్ప మరెవరికీ తెలియదు. వారు చూసి చూడనట్లే మిన్నకుంటారు. ఇక్కడ తిక్కనామాచ్యుని పాత్ర చిత్రణ సహజత్వానికి అతి సన్నిహితంగా సమీపిస్తుంది. ఈ విధంగా 10 ఏళ్ళు గడిచిపోతవి. ఒకరోజు ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, నేను గాంధారి ఆశ్రమవాసానికి వెళ్లాలని ఉంది అని చెప్తాడు. దానికి ధర్మరాజు,

పురజనులనందరిని సమావేశపరిచి వారి అనుమతిని కూడా అర్థిస్తాడు. ఆలోచిస్తే ఇంతకు మించిన ప్రజాస్వామ్యం మనకు ఎక్కడా అవుపించదు. దుర్యోధనుని దుష్కార్యాలకు క్షమాపణ కూడా వేడుకుంటాడు. పౌరజనుల సమ్మతిని అందిస్తూ శంభు అనే విప్రుడు యుద్ధం చేయటం ద్వారా తన రాజధర్మాన్ని నిర్వర్తించిన దుర్యోధనుడు తప్పు ఏమీ చేయలేదని కూడా హామీ ఇస్తాడు. వీటన్నింటికన్నా ముఖ్యమైనది శత్రుమిత్రులనే భేదం లేకుండా మరణించిన వీరులందరకు శ్రాద్ధ కర్మలను తగిన రీతిగా జరపడానికి అంగీకరిస్తాడు ధర్మరాజు. కనకము మేలిరత్నములు గ్రామములున్ హయగోవ్రజంబులున్ దనియగనిమ్ము సర్వవసుధాసురకోటులకున్ నిజేచ్ఛ నీతనయులు పుణ్యలోక సుఖధామంలై విలసిల్లునట్లుగా అనుటయు అంబికేయు హృదయంబున మోదమలక్ష్యభూవర. వైరులకు కూడా పుణ్యలోక వాసన రావాలనుకోవటం ధర్మరాజు హృదయ విశాలతకు మరో నిదర్శనం. గాంధారి ధృతరాష్ట్రులను, భీమసేన నకుల సహదేవులు, ధౌమ్యాది ధరణీసురులు, ఊరిలోని ఆబాలగోపాలము వీట్కోలు ఇవ్వటానికి వచ్చిన దృశ్యాన్ని చూసి జూదన్నాడు పాండవులు పురాన్ని వదిలి వెళ్లే దృశ్యం గుర్తుకు వచ్చింది అని అందరూ అశ్రువులు రాల్చారు. ఇదొక ప్రకృతి సిద్ధ న్యాయం అని అనిపించక మానదు. నాడు నేడు యాత్రలో భాగస్వామిని అయిన కుంతీదేవి త్యాగము అనన్య సాధ్యము. ఎవరన్నీ చెప్పినను వినకుండా కుంతి కూడా ఆశ్రమవాసానికి బయలుదేరింది. గాంధారి, కుంతి, విదుర సంజయాదులతో భాగీరథీ తీరంలో శతయూపరాజర్షి ఆశ్రమంలో తగిన పర్ణశాలలు నిర్మించుకొని ధృతరాష్ట్రుడు నియమనిష్టలతో ఆశ్రమవాసానికి అంకురార్పణ చేస్తాడు. ఇలా ఉండగా అకస్మాత్తుగా ఒకనాడు నారదుడు ధృతరాష్ట్రాదులు నివసిస్తున్న ఆశ్రమానికి వస్తాడు. వారిచ్చిన అర్ఘ్యపాద్యాదులు అందుకొని నారదుడు ధృతరాష్ట్రునితో, అనన్య సాధ్యమైన పుణ్యప్రదేశము నీకు కృష్ణద్వైపాయనుని ప్రసాదంబున వసీయించుటకు లభించను. మీరు ధన్యులు, మీకు స్వర్గలోక ప్రాప్తి ఉన్నది అని ఆశీర్వదిస్తాడు. తరువాత కొన్నాళ్లకు పాండవులకు పెద్దలనందరినీ చూడవలనని కోరిక కలగటంతో ధర్మరాజు యుయుత్సుని, కృపాచార్యుని, ధౌమ్యుని రావించి వారికి పురరక్షణ బాధ్యతను అప్పగించి కురుక్షేత్రంబున ఉన్న ఆశ్రమానికి ద్రౌపదీ ప్రముఖ వధూజనంతోనూ సోదరులతోనూ కలిసి వివిధ వాహనారూఢులై బయలుదేరుతారు. ఆశ్రమంలో పరస్పరాలింగనాలు, బాష్పధారలు కుశల ప్రశ్నలతో మునిగిపోయింది. తర్వాత జనంతో క్రిక్కిరిసిపోయింది. తారక శోభితంబర విధంబున బుల్పెసగంగా ఆశ్రమోదార తలంబు బంతు జనతా కలనంబున దాను చంద్రునొప్పారవహించి విస్ఫురితుడై తనరన్ గురు భర్త వచ్చిరి అచ్చెరువగల్గు తాపసులు చచ్చరా పార్థుల జూచువేడుకన్. ధృతరాష్ట్రుడు వచ్చిన మునిపుంగవులను ఉచితాసనములను కూర్చొనబెట్టి బంధుజనాన్ని అందరినీ పేరు పేరున పరిచయం చేస్తాడు. ఆ సమావేశం సంతోషంతో ముగుస్తుంది. ఆ తర్వాత విదురుడు అక్కడ ఉన్న జనాన్ని అందరినీ వదిలి ఒక్కడే దూరంగా తొలగిపోవటం చూసి ధర్మరాజు విదురుణ్ణి అనుసరిస్తాడు. విదురుడు అర్ధనిమీలిత నేత్రాలతో యోగముద్ర దాలుస్తాడు. చూస్తూ ఉండగానే తన తనువును వదిలి విదురుడు ధర్మరాజులో కలిసిపోతాడు. ధర్మరాజు తేజోమయ మూర్తిగా మారిపోతాడు. యోగులు శరీరాన్ని, మనస్సును, ఆత్మను అదుపులో ఉంచుకొని పరోపకారార్థమిదం శరీరం అనే నానుడికి సార్థకతను చేకూరుస్తారు. ఇది జరిగిన

మరి కొన్నాళ్లకు వేదవ్యాసుడు పాండవ సహితుడైన ధృతరాష్ట్రుని ఆశ్రమానికి వేయించేస్తాడు. నీకు వనవాసం అలవడినదా, తాపసక్రియలను అన్నింటినీ నియమంగా పాటిస్తున్నావా అని కుశల ప్రశ్నను అడిగి, అనఘ అజాత శత్రునడ ఆదరణ అతిశయాన్వితంబే నీ మనము వృకోదరున్ నరుని మాద్రితనూజుల సత్క్రియాభినందనముల గారవింతే వినుతస్థితి దద్దయు నిర్మలత్వమందనే భవదీయ చిత్తమున ధీమహితా దృఢ శాంతిమూలమై. నీకు ఒక వరాన్ని ఇవ్వాలనే అభిలాషతో ఇక్కడకు వచ్చాను, ఏమి కావాలో కోరుకోమని వేదవ్యాసుడు ధృతరాష్ట్రునికి సెలవిస్తాడు. మహానుభావ, మీ రాకతోనే మా జన్మ ధన్యమైంది, నాకు వేరే ఏ కోరిక లేదు. అయినా తమరు అడగమని సెలవిచ్చారు కాబట్టి దుర్మార్గుడై అనేక దుష్కృత్యములను ఆచరించి భీష్మద్రోణాది మహాపురుషుల మృతికి కారకుడైన నా కుమారుడు ప్రస్తుతము దుర్యోధనునికి ఏగతి పట్టినదో, ఏ విధముగా ఉన్నాడో తెలియచేయుడు అని అర్థిస్తాడు ధృతరాష్ట్రుడు. అదే సమయంలో కుంతి మనస్సులో కర్ణుడు మెదులుతాడు. కుంతి వేదవ్యాసునకు కర్ణుడు ఎలా జన్మించాడో నివేదించడం ప్రారంభిస్తుంది. తను కన్యగా ఉంటూ ఉన్న రోజుల్లో ఒకరోజు దుర్వాస మహాముని తమ ఇంటికి వచ్చి తాను చేసిన సపర్యలకు సంతోషించి ఏదైనా వరాన్ని కోరుకోమంటాడు. ఏమి అడగాలో దిక్కు తోచక చివరకు ఒక పుత్రుని ప్రసాదించమని కోరాను. దుర్వాస మహాముని ఒక మంత్రాన్ని బోధించి దానిని మననం చేస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. మంత్రం మనసులోనే మెదులుతూ ఉండగా మేడ మీదకు వెళ్ళి సూర్యుణ్ణి చూస్తూ ఉంటాను. సూర్య తేజస్సుతో ఆ తదుపరి కర్ణుని జననం జరుగుతుంది. వెళుతూ వెళుతూ నీకు కన్యాత్వ వికలత కాకుండా వరమునిచ్చి తినేని చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమై వెళ్ళిపోతాడు. వేదవ్యాసుడు కుంతితో, కోడల, నీవు చెప్పినదల్లా మాటికి నిజము, నీవు కులాగ్రగణ్యవు అని నిత్య సత్యాన్ని ధృవపరుస్తాడు. ఆ తరువాత వేదవ్యాసుడు అందరి జాతకాలను వెల్లడిస్తాడు. ధృతరాష్ట్రుడనే గంధర్వుడే ధృతరాష్ట్రుడు, ధర్మదేవతయే యుధిష్ఠరుడు, వాయుదేవుడే భీముడు, నరుడను మునీశ్వరుడే అర్జునుడు, నారాయణుడే శ్రీకృష్ణుడు. నేటికీ మనం హిమాలయ పర్వతాల్లో బద్రీనాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే దూరంగా అక్కడి నుండి నరనారాయణులనే పర్వత శిఖరాలు కనిపిస్తూ ఉంటవి. అజరామరమైన భారతీయ సంస్కృతికి అవి స్మృతి చిహ్నాలు. వ్యాసుడు చివరగా ఇలా చెబుతాడు, ద్వాపర యుగంలో గాంధార రాజే కలియుగంలో సుయోధనుడవుతాడు, రాక్షసులు అతని అనుజులుగా పుట్టారు, కర్ణుడు సూర్యుడు, అభిమన్యుడు చంద్రుడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి పూర్వజన్మ వృత్తాంతం అంటూ ఉన్నది. మరుసటి రోజు వ్యాసుడు అందరినీ గంగానది వద్దకు తీసుకుని వెళ్ళి భీష్మద్రోణులను, అభిమన్యుడిని, కర్ణుడిని, దృష్టజ్యుమ్నుని, శకునుని, కౌరవులను అందరినీ దివ్య దృష్టితో ధృతరాష్ట్రాదులకు చూపిస్తాడు. వారందరూ దివ్యమాల్యములను, దివ్యాంబరంబులు, దివ్యభూషణములు, దివ్యలేపనములు చెన్ను చేయ తమ మిత్ర సుభట సందోహములను దారుదోచిరధిప. ఈ దృశ్యాలన్నింటినీ గాంధారి కూడా దర్శించగలగటం దివ్య దృష్టి విశేషం. ఎందుకంటే ఆవిడ కండ్లకు అప్పటికీ గంతలు అట్లే ఉన్నవి. వ్యాసుని అనుజ్ఞతో విధవలగు వీరుల భార్యలందరూ భాగీరథి సలిల మగ్నులై మానవ దేహాలను వదిలి దేవతనువులను దాలుస్తారు. అప్పుడు వ్యాసుడు ధృతరాష్ట్రునితో, మునీంద్రుల వద్ద వేదశాస్త్రాలను అభ్యసించావు, దివ్య సౌఖ్యాలను అనుభవిస్తూ ఉన్న నీ తనయులందరూ కండ్లారా

0: శవం. కావున నింక వారికై కౌరవ సత్తమ ఉమ్మలింపక ఆత్మావిల భావముందపము నగలికం బెడబాపు నిన్ను సంభావన గొల్చి ఒక్క నెల పాండవ ముఖ్యుడు నిల్చ నిష్టమై నీవన భూమి నీ వసుమతీశ్వర పొమ్మనగా దేవీటికిన్. ధృతరాష్ట్రుడు భాగీరథి తీరం నుండి ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ధర్మరాజాదులు మహాత్ములందరకు ప్రణమిల్లి వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది జరిగిన కొన్నాళ్లకు నారదుడు ధర్మరాజు వద్దకు వచ్చి ధృతరాష్ట్రాదుల నిర్యాణ వార్తను తెలియజేస్తాడు. వారందరూ గంగాస్నానం చేసి తిరిగి వస్తూ ఉంటే అరణ్యంలో దావానలం వ్యాపిస్తుంది. సంజయుడు మాత్రం ధృతరాష్ట్రుని కోరిక మేరకు హిమవన్నగాన్ని అధిరోహిస్తాడు. మిగిలిన ముగ్గురు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి పవిత్రాగ్నిలో కలిసి పుణ్యలోకాన్ని చేరుకుంటారు. కావున్న నెవ్వగన్ బొర్రయగా పనిలేదు నరేంద్ర గొంతియున్ బావకు అప్పకున్ గరము భక్తి తగన్ బరిచర్య చేసి దేవావళి ప్రస్తుతింపగ నిరామయలోకమునుందే వారికి నీ ఉదకంబులి వలయు నిష్టమయిన్ తిల సంయుతం బుగన్. ధర్మరాజు గంగాస్నానం చేసి ధృతరాష్ట్రునకు, గాంధారికి, కుంతికి యథోచితంగా తిలోదక ప్రదానం చేస్తాడు.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శీర్షికన ఆశ్రమవాస పర్వం డాక్టర్ పివిఎల్ నరసింహారావు గారి ప్రసంగం విన్నాం.

మన భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నవోదయ విద్యాలయ పథకం గురించిన కొన్ని వివరాలను ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల వ్యవస్థే జవహర్ నవోదయ విద్యాలయాలు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను కనుగొని వారికి ఉత్తమ రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థతో సమానమైన విద్యను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరిన్ని వివరాలను www.piib.gov.in వెబ్సైట్లో దర్శించగలరు.

0: విజి, విజి
1: ఏంటక్కా?
0: ఎక్కడున్నావు? ఎలారా, ఏం చేస్తున్నావు రూమ్లో?
1: అక్క, నేను చదువుకుంటున్నాను అక్క, పరీక్షలు వస్తున్నాయి కదా.
0: మరి ఈ రూమ్లో ఫ్యాన్, లైట్ ఎందుకు తిరుగుతున్నాయి?
1: అక్కడ నాకేదో బుక్ కావాల్సి వస్తే తీసుకెళ్లాను. ఇప్పుడు 10 నిమిషాల్లో ఏమైపోతుంది, వచ్చేస్తానుగా.
0: 10 నిమిషాల్లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసా విద్యుత్ నీకు? పోయినసారి నీ ఎగ్జామ్స్ అప్పుడు కరెంటు పోతే ఎంత ఇబ్బంది పడ్డావు.
1: అవును కదా.
0: అవును కదా కాదు, ఎవరి కోసం మనం కష్టపడుతున్నాం? ఈరోజు మనం వృధా చేయకుండా పొదుపు చేస్తే రేపటి తరాల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది, సరేనా?
1: సరే అక్క, ఇక మీదట పనవగానే లైట్ ఫ్యాన్ ఆర్పేస్తాను.
0: మన ఇంట్లో మాత్రమే కాదు, మీ కాలేజీలో కూడా ఎక్కడైనా సరే కరెంటు వృధా అవుతుంటే వెంటనే మొహమాటం లేకుండా ఎవరికి భయపడకుండా ఆఫ్ చేసేసే. ఫ్యాన్ తిరుగుతున్నా, లైట్లు వెలుగుతున్నా, సరేనా? విద్యుత్ అనేది ఎంతో ఉపయోగకరమైనది, దాన్ని వృధా చేయొద్దు, ఆదా చేద్దాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంటు ఉపసభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దేశ అంతర్గత భద్రత బాధ్యతను కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిఆర్పీఎఫ్ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసుల అణచివేత ఆరోపణలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 23వ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్లు మీరాబాయి చాను, చనంబాం రిషికాంత్ సింగ్, రాజా ముత్తుపాండి, పారా పవర్ లిఫ్టర్ జండు కుమార్లకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ఆయన అన్నారు.
1: मैं कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं। ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
0: ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్య నిరసిస్తూ గందరగోళం సృష్టించడంతో సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ గత కొన్ని రోజులుగా కొందరు సభ్యుల ప్రవర్తన తాను గమనిస్తున్నానని, అది సభ గౌరవ మర్యాదలకు అనుగుణంగా లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి స్పీకర్ ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇతర అంశాలను లేదా విషయాలను ప్రస్తావించబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ఆ సమయంలో అంతరాయం సృష్టించడం తగదని స్పీకర్ పదే పదే చెప్పారు. రాజ్యసభలో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు కేంద్ర మంత్రులు సభలో పత్రాలు ప్రవేశపెట్టారు. రసాయనాలు ఎరువులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి చెందిన

0: నివేదికను సభలో సమర్పించారు. పరీక్ష సంస్కరణల బిల్లుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను తన అంశాన్ని లేవనెత్తేందుకు అనుమతించారు. విద్యార్థులకు వ్యతిరేకంగా జరిగిన పోలీసు చర్యపై రూల్ 267 కింద చర్చించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఉభయ సభలు ముందు మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పరీక్షా సంస్కరణల బిల్లుపై జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. యువతరం గొంతును ఆలకించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలో ఎంపీలందరూ పాల్గొనాలని కిరణ్ రిజిజు కోరారు.
1: आज बिल लेकर के जो आ रहे हैं, आज पहले लोकसभा में टेबल करेंगे, तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो, सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए. और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा.
0: पेपर लीक जरिए संघटन एदुर्कोवडानिकी बिल्लुलो कठिनमैन शिक्षा स्मृति निबंधनलु उन्नायि. లోక్సభలో లిస్టు చేసిన జెండా ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అమల్లోని లొసుగులు పూడ్చడానికి, ప్రత్యేక న్యాయంత్రంగాలు ఏర్పాటు చేయడానికి, క్రిమినల్ విచారణ వేగవంతం చేయడానికి రూపొందించిన 7 కీలక సవరణలను ఈ బిల్లు ప్రవేశపెడుతోంది. అంతకుముందు ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణలపై ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని, దాని నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత ఉండేలా చూసేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్ష పేపర్ లీకేజీల అంశంపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అణచివేతను ఆరోపిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం నిరసన సమయంలో దాడికి గురైన కొందరు పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు దాఖలు చేసిన వేరే పిటిషన్ను కూడా ఇతర పిటిషన్లతో పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ సందర్భంగా శాంతియుతంగా చట్టబద్దమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్దంగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాము కోర్టుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఆర్పీఎఫ్ తన ఆవిర్భావం నుంచి భారత్ అంతర్గత భద్రత ఉండేలా చూసేందుకు ప్రతి పోరాటంలో విజయం సాధిస్తూ అపారమైన గర్వకారణమైన మైలురాళ్లు నెలకొల్పిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నక్సలిజాన్ని అణిచిపేయడం గానీ, దృఢమైన పరాక్రమంతో భారత శాంతి ప్రగతిని రక్షించడం గానీ సీఆర్పీఎఫ్ దళం దేశంలో ప్రజల అంచనాలకు తగ్గట్టుగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఈరోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అసాధారణమైన ధైర్యం, అచంచలమైన అంకితభావం, అత్యున్నత స్థాయి వృత్తిపరమైన ప్రమాణాలతో దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను రక్షించడంలో సీఆర్పీఎఫ్ అమూల్యమైన సేవలు అందిస్తోందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత మాజీ రాష్టపతి, ప్రసిద్ధ శాస్త్రవేత్త, భారతి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ది చెందిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నారు. గొప్ప ఉపాధ్యాయుల్లో ఒకరిగా డాక్టర్ కలాం ఎప్పటికీ చిరస్మరణీయంగా దేశ చరిత్రలో నిలిచిపోయారు. భారత రక్షణ, అంతరిక్ష పరిశోధన అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1931 సంవత్సరం అక్టోబర్ 15 తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించిన డాక్టర్ కలాం మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో శిక్షణ పొందారు. మన దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన అత్యంత ముఖ్యమైన కృషి చేశారు. 1980 రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా ఉండే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని అంతరిక్ష క్లబ్లో ప్రత్యేక సభ్యత్వం పొందేలాగా చేయడంలో డాక్టర్ కలాం సేవలు అత్యంత విశిష్టమైనవి. అగ్ని, పృథ్వీ క్షిపణుల అభివృద్ధి, బహుళ సంస్థల నెట్వర్కింగ్, క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వదేశీ సామర్థ్యం

0: సామర్థ్యాన్ని పెంపొందించడంలో కూడా డాక్టర్ కలాం పాత్ర చిరస్మరణీయమైంది. 2002 జులై 25వ తేదీన డాక్టర్ కలాం భారత 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రజలు ఈరోజు డాక్టర్ కలాంకు నివాళులర్పిస్తున్నారు. అసోంలో వరద పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, చరైదేవ్ జిల్లాల్లో అత్యధికంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 109 సహాయక శిబిరాల్లో ప్రస్తుతం 37,000 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. ఒక శివసాగర్ జిల్లాలోనే 66 సహాయక శిబిరాలుండగా వాటిలో 30,000 మందికి పైగా బాధితులు తలదాచుకున్నారు. జిల్లాల్లోని వరద బాధితులకు సహాయక సామగ్రి అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తోంది. కాగా చరైదేవ్ జిల్లాలోని సోనారిలో నిన్న సాయంత్రం మరో 2 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరద మరణాల సంఖ్య 68కి చేరుకుంది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం మీరాబాయి చానూ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించారు. అలాగే రిషికాంత్ సింగ్ చానంబం, రాజా ముత్తుపండి కూడా వెయిట్ లిఫ్టింగ్లో పతకాలు సాధించి భారత పతకాల సంఖ్యను 4కి చేర్చారు. హారారిలో నిన్న జరిగిన 3వ చివరి T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత 35 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్లో భారత్ మళ్లీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. విశేషాలు మరొకసారి. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యను నిరసిస్తూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. పరీక్షల్లో అవకతవకలు నివారించే సవరణ బిల్లుపై చేపట్టే చర్చలో నిర్మాణాత్మకంగా పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సిఆర్పీఎఫ్ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేరం 12:40 ఆకాశవాణి.

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. సదా సర్వదా మనసును ఆకర్షించేది ప్రకృతి. కాలంతో పాటుగా మానవ మనుగడలో రూపాలలో ఎన్నో మార్పులు వచ్చినా ప్రకృతి మాత్రం ఋతువులకు అనుగుణంగా తన అందాలతో మనల్ని అలరిస్తూనే ఉంది. జూలై 28వ తేదీ వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నేటి మన మధురమైన సమయంలో ప్రకృతికి సంబంధించిన విశేషాలతో చక్కని పాటలు వినేద్దాం. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం విందాం. చిత్రం జగదేక వీరుడు, అతిలోక సుందరి.

పచ్చని ప్రకృతిని ఓ క్షణం అలా చూస్తేనే మనసంతా ఆనందంతో నిండిపోతుంది కదూ. పక్షుల కిలకిలారావాలు, సెలయేటి గలగలలు, హోరుమని శబ్దం చేసే జలపాతాలు, అందంగా పేర్చినట్లుండే పర్వత శ్రేణులు, వీటన్నిటినీ చూడటమే ఓ అందమైన అనుభవం. రోజూ కొంతసేపు ప్రకృతిలో విహరిస్తే ఆ ఆనందమే వేరు.

విన్న పాట హృదయాంజలి చిత్రానికి చిత్రా బృందం గాను, సంగీతం ఏఆర్ రెహమాన్. అలా ప్రకృతిలో విహరిస్తూ సామాన్యులు ఆనంద తరంగాలలో తేలియాడితే కవులు రసజ్ఞులు ప్రకృతి సహజ సౌందర్యాన్నే అసలైన సౌందర్యంగా గుర్తించి వాటి అందాలను తమ హృదయంతో వీక్షించి దానికి భావ సౌందర్యాన్ని జోడించారు. ప్రతి చెట్టులోనూ వికసించే ప్రతి పువ్వులోనూ జీవశక్తిని ఆత్మవికాసాన్ని దర్శించి ఇదిగో ఇలా ప్రకృతితో మమేకమయ్యారు.

విన్న పాట పి సుశీలగానం, సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం దేవులపల్లి, చిత్రం మేఘ సందేశం. ఈ సువిశాల విశ్వంలో చాలా వరకు అన్ని పనులు ప్రకృతి పర్యవేక్షణలోనే జరిగిపోతూ ఉంటాయి. చినుకు తడికి ఓ చిన్ని మొలక రావడం, ఆ మొలక మొక్కై కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యరశ్మిని ఆధారం చేసుకుని ఆహారాన్ని తనకు తానే తయారు చేసుకోవడం, ఓ వృక్షమై ఎదగడం, అన్నీ ప్రకృతి స్వయం సంకల్పాలే. చూస్తే అద్భుతం అనిపించదు.

విన్నపాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రానికి చిత్రపడిన ఎంఎం కీరవాణి సంగీతం. మరి అలా స్వయం సంకల్ప జనితమై సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి ఒడిలోనే క్రమంగా విభిన్నమైన

విన్న పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రానికి చిత్రపాడిన ఎంఎం కీరవాణి సంగీతం. మరి అలా స్వయం సంకల్ప జనితమై సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి ఒడిలోనే క్రమంగా విభిన్నమైన ప్రాణికోటి ఉద్భవించింది. ఆ జీవరాశులన్నీ ప్రకృతి నుంచే పుష్కలంగా ప్రాణవాయువును, అమృతతుల్యమైన నీటిని, కాయలు, దుంపలు, పళ్ళ వంటి ఆహారాన్ని స్వీకరిస్తూ అభివృద్ధి చెంది చివరకు ప్రకృతిలోనే లయమవుతున్నాయి. అందుకే సృష్టిలో ప్రకృతే సమస్తం. మరిన్ని విశేషాలు ఈ పాట విన్నాక తెలుసుకుందాం. చిత్ర బృందం పాడిన పాట విందాం. చిత్రం ఆశ ఆశ ఆశ.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సంబంధిత విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. మరి ఇలా సృష్టి స్థితి లయాత్మకమైన ఈ ప్రకృతి తన పట్ల సకల జీవరాశి పట్ల ప్రేమతో దయతో వ్యవహరిస్తే అక్షయమైన అనంతమైన సుఖ సంపదలను ప్రసాదిస్తుంది. అంటే తన సహజత్వాన్ని కోల్పోనంత వరకు ప్రకృతి తల్లిలా ఆదరిస్తుంది. సహజత్వానికి విఘాతం కలిగితే ప్రళయానికి నాంది పలుకుతుంది.

విన్న పాట భారతీయుడు చిత్రానికి కేజేఎస్ దాస్ గళం, భువనచంద్ర కలం, సంగీతం ఏఆర్ రెహమాన్. మరి ఆ అసహజత్వానికి చిహ్నాలే పెరుగుతున్న భూతాపాలు, వాయు జల కాలుష్యాలు, వరదలు, సునామీల వంటి బీభత్సాలు, మానవాళికి అత్యంత అవసరమైన ప్రాణవాయువును, వర్షాలను, ఔషధ మూలికలను ప్రసాదించే అడవులను నిర్మూలించడంతో కలుషిత వాతావరణం, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చుట్టుముట్టడమే కాకుండా తమ నివాస స్థానాలను కోల్పోతున్న క్రూరమృగాలు జనావాసాలపై దాడి చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితులపై అవగాహన కల్పించేందుకే ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపబడుతోంది. కార్యక్రమంలో ఇప్పుడు అనిరుద్ధ్ రవిచందర్ బృందం పాడిన కృష్ణకాంత్ సాహిత్యం విందాం. సంగీతం జస్టిన్ ప్రభాకరన్, చిత్రం రాధేశ్యామ్.

ప్రకృతిని సంరక్షించడం మన మొదటి కర్తవ్యం. అందుకే మన శాస్త్రాలు పచ్చని చెట్లను కొట్టకూడదని, అది మహాపాపమని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో అట్లా చేయవలసి వస్తే అందుకు ప్రాయశ్చిత్తంగా అనువైన మరో ప్రదేశంలో తాము కొట్టిన చెట్లకు 10 రెట్ల సంఖ్యలో మొక్కలను నాటి సంరక్షించాలని ఏనాడు నిర్దేశించాయి. అంతేనా, కొండల్ని, కోనల్ని, వాగుల్ని, వంకల్ని, నదుల్ని, జలపాతాల్ని, సముద్రాల్ని, అన్నిటినీ, సమస్త ప్రకృతిని దైవస్వరూపంగా భావించి పూజించాలనే సంప్రదాయాన్ని తరతరాలుగా మనకి అందించాయి. మనం చేయవలసిందల్లా ఆ సంప్రదాయాన్ని కొనసాగించడమే.

విన్న పాట శంకర్ మహాదేవన్ పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం జనతా గ్యారేజ్. చెట్లు నాటడం, వాగుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగంలో సేంద్రీయ ఎరువులను వినియోగించడం ద్వారా భూసారాన్ని పెంచడం, పారిశ్రామిక వ్యర్థాల సక్రమ నిర్వహణ, నీరు, అడవులు, వన్యప్రాణులు, ఖనిజాల వంటి సహజ వనరుల నిర్వహణ, విద్యుత్తును పొదుపుగా వినియోగించడం, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ వంటి విద్యుత్ ఉపకరణాల పరిమిత వినియోగం ద్వారా కార్బన్ ఉద్గారాలను, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం వంటి అవగాహన కార్యక్రమాలు ఈ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నాడు ప్రభుత్వాలు చేపడతాయి. కార్యక్రమంలో ఇప్పుడు బాహుబలి చిత్రానికి రమ్యా బెహరా, దీపు పాడిన పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ప్రకృతి అంటే పరవశించని వారెవరు? అయితే ఆ పారవశ్యాన్ని అందుకునే ప్రయత్నంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే అందమైన ప్రకృతిని తరతరాలకు వారసత్వంగా అందించవచ్చు. మార్నింగ్ వాక్లకి, విహారయాత్రలకి వెళ్ళినప్పుడు చెరువులు, నదులు, సముద్ర తీరాలలో ప్లాస్టిక్ వస్తువులను వదిలివేయకుండా, అసభ్యకరమైన పనులకు తావివ్వకుండా, తీర ప్రాంతాలను శుభ్రపరుచుకుంటూ, పర్వత ప్రాంతాలను, దేవాలయాలను సందర్శించినప్పుడు పరిసర ప్రాంతాలను కలుషితం చేయకుండా, సాధ్యమైనంత వరకు మనం నివసించే పరిసరాలను, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వీలైనన్ని మొక్కలను, చెట్లను పెంచుకుంటే ప్రకృతి పరిరక్షణలో మనవంతు బాధ్యత నిర్వర్తించిన వారమవుతాం. కాదంటారా? మరి ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిద్దాం. కార్యక్రమంలో చివరిగా మిన్మినీ పాడిన ఏఆర్ రెహమాన్ సంగీతం విందాం. చిత్రం రోజా.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాం

0: మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి వార్తలు ప్రసారమవుతాయి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై మునీష్ శర్మ. लोकसभा में आज लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया गया. पहले स्थगन के बाद सदन की कार्यवाही फिर शुरू होने पर कार्मिक लोक शिकायत और पेंशन राज्य मंत्री डॉ जितेंद्र सिंह